0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి వైవిఎస్ పద్మావతి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్.
1: యు ఆర్ లిసనింగ్ టు రాగం తానం పల్లవి బై శ్రీమతి వైవిఎస్ పద్మావతి. షీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కెపి శ్రీనివాసన్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి శంకరాభరణ రాగవర్ణం ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ బై ది స్టాఫ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. ది ఆన్సాంబుల్ బిగిన్స్ విత్ ఎ వర్ణం ఇన్ రాగ్ శంకరాభరణం సెట్ టు ఆదితాళం.

0: బ్రోచే వారెవరి శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ శ్రీ త్యాగరాజస్వామి బ్రోచే వారెవరి ఇన్ రాగ్ శ్రీరంజని సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి రామభక్తి సామ్రాజ్యం శుద్ధ బంగాళ రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: ది ఆన్సాంబుల్ కంక్లూడ్స్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి రామభక్తి సామ్రాజ్యం ఇన్ రాగ్ శుద్ధ బంగాళ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ బై ది స్టాఫ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati CHL Tulasi Viswanath. In this program, you'll be listening to Syama Sastri Kirtanas, supported on violin by Sri B.S. Raghuram, on Mridangam by Sri Papanasam R. Kumar, and on Ghatam by Sri P.V. Ramanamurthy.
2: ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ఎల్ తులసి విశ్వనాథ్ గారి గానంలో శ్యామశాస్త్రి కీర్తనలు వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ బిఎస్ రఘురాం, మృదంగం శ్రీ పాపనాశం ఆర్ కుమార్, ఘటం శ్రీ పివి రమణమూర్తి.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు శంకరి శంకురు ఇన్ రాగ్ సావేరి, సెట్ టు తిస్రగతి ఆదితాళ్.
2: శంకరి శంకురు సావేరి రాగం ఆదితాళం తిస్రగతి.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you are enjoying vocal recital by Srimati CHL Tulasi Viswanath. You are enjoying Shyama Sastri compositions. Now listen to Talli Ninu Nera Namminanu in Ra Kalyani set to Mr. Chaputal.
1: కార్యక్రమంలో ఇప్పుడు తల్లి నిన్ను నెర నమ్మినాను కళ్యాణి రాగం మిశ్ర చాపుతాళం.